హలో, వెరీ గుడ్ మార్నింగ్. యు 102.9 మీరా ఛానల్ ఆకాశవాణి చిత్తోడ్గఢ్, ఔర్ మే హూ ప్రోగ్రామ్ లేకర్ కే దీపక్ మెహతా. ప్రోగ్రామ్ కా నామ్ భూలీ హుయి యాదే. యాదో మే కోయి ఏక్ సాల్, ఉస్ సాల్ కీ ఫిల్మే, ఉస్ సాల్ కీ ఫిల్మో పర్ థోడీ థోడీ బాతే, ఔర్ ఉన్ ఫిల్మో కే సూపర్ హిట్ గానో కీ ఏక్ ఝలక్ ఆప్ తక్ పహుంచాతే హై ఇస్ కార్యక్రమ్ మే, జిస్కా నామ్ హై భూలీ హుయి యాదే.